పద్మ శృంగాశుభంగ సుచరిత్ర మిత్రాభరేత్ర ధరిత్ర మనోల్లాస దాన ప్రియ శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస సిరికొండవాస